శరణాగతం త్రైలోక్య హృదయం శోభే దేవీ త్వం పరమేశ్వరి భక్తానుగ్రహకారిణి తం కులదేవీ నమోస్తుతే మహాదేవ ప్రియంకారి బాలనాం హితకారిణి కులవృద్ధి కరీ మాతా త్రాహి మాం శరణాగతం చిదగ్రీమండల సంభూత రాజ్యవైభవతారిణి ప్రకటీత సామ్రాజ్యం ప్రదేహి మే సర్వదా అస్మాకం కులే భూయాతే మంగళానుశాసనం తమిదం పుణ్యం నిత్యం యః సుకృతి పఠేత్ తస్య వృద్ధి కులే జాతః ప్రసన్నా పరమేశ్వరి కులదేవి స్తోత్రమిదం సుపుణ్యం లలితం తథా అర్పయామి భవద్భక్త్యా త్రాహి మాం శివగేహిని శ్రీ కులదేవి.